శుకవళం పడు పొడువే దమ్మల ఎతి కొరగట్టేట్టుమీకర చూడు పెట్టియా మే ఐట వెడి కొరగ ఐకాని ఉల్ల తువలం వెడి కొరాయికియా వెడి పెట్టియడ వెడి ఎస్నీలా ఇతువలం వెడి కొరాయికియా

తుమ్మునట రజరటట సింకడగలట. డబ్ల్యూ డబ్ల్యూ డబ్ల్యూ డాట్ లైవ్ ఎఫ్ఎం డాట్ ఎల్